0: కంచను తిని హిడిని పిక్కర్చుదు తిని హిడిని పిక్కర్చుదు
1: మో రాజా హుసు తిని పోని తిను రాని ఉని చటి ఖాము చుట్టి కహాని పొనౌల పిసే సామి కరి కరి విసటిని కసు తిను పాని
0: అప నసౌ న పర పర జాని జాని మన నచి ఔకా కిన హుచ పాని పాని ఒస ఖాం కిత గచ అప సుని పోహకి
1: మన మిల సతి మల రోజ్ ని పోహకి.